ముక్లెంగేత్, సాహిత్య లాయిడ్రేగో అని రోషన్ క్రాస్తా, సంగీత్ వెనిల్ వేగస్, గైలలేజావనా సాట్ ప్రజోత్ డేసా, గీత్ చింత్నాన్ ఎతాయి.